పడుకొస్తే సంధ్యాబాదం, తెలుపు చేసి పగులు సమాధం, ముక్కు చూచు దేవుకునుసారం, త్రైపాల్ తిహాల్ విచారం, గల్మాల తిలుతులాటం, దోయ తోతి బస్తుకు పాటం, జే జానుస్ బ్రహ్మం కర్మం, సాఫోకుటు నిశ్చో కర్మం, కౌనానుకు నేతో తిహావై వేణు సద్గురు వాడున పావె బోడి కపడం సుమామన సాటు దునియా అందరు జామనా మందాచంగా యాపడా ఆపే హీ గీతా భావనా హుకుడియే మన భావదే రాతీడే అక్కే జామనా నంగా దోసు